లను అప్సర్లీ రజనియో వైసే ఖ్యాచ్తా మహిళా మండలు ఇత్ ఏక్తా కందిజనియో ఏక్తా హలే అమనారింగ్జా ఎకే ఆచిస్ కమంగ్లన్న తోక్ ముష్కిల్ కమంగ్లీ ఆసాన్ హచిద్నియో ఈ పంగ్దేశాను తా ఖ్యాచ్తా మహిళా మండలే జిగిత్ జిగిత్ పచత్లన్నన్ స్వయం సహాయత సమూరుము జురయాచనియో జూస్ మనారింగ్జాను జరూరత్ పడదేరంగ్ దోక్ హోదొయి సహాయతా పొరచనియో ఐ దోక్ జిగిత్ జిగిత్ వ్యవసాయ గాలి షురూల నిమ్సోగ్యాచనియో వైసే మహిళా మండల్ సమాజుకుము జాగరూకతా ఫేల్యాములి కమంగ్లా నిమ్గ్యామిక్ హలయా స్వచ్ఛతా బ్రౌన్ దేశాను సాఫ్ సుథరా తామ్గ్యామిక్ దంగ్చి నశాముక్తి దెస్కే పర్యావరణ సంరక్షణ్ పర్యావరణను హల్లాపొచ్చుతా తామ్గ్యామిక్ ఐ స్వాస్థ్య దెన్ దెస్కే చూచుయి బతాను తాంగేస్ మీను జాగరూకులా నిమ్గ్యామిక్ నియో తోరో మునారింగ్ జా సిరిప్ కిము కుమోయి మని బల్కి దోగా పేరంగ్ రంగ్ సమాజ్ నిషుయి జిమ్మేదారిగా నిభవనియో అగర్ మన్ రింగ్జా దమ్ అవసర్ రంగ్ సేయోగ్ పొరన్నా దోగా అనేగను పేరంగ్ రంగ్ దేశు ప్రకృతియో ఐలి దోక్ తేగ్ యోగ్దాన్ రనిమ్సోగ్యాజనియో బైసే దోతంగే స్మనారింగ్ జాను సమ్మాన్ లనిమ్గ్యామిక్ ఐ ఓమ్స్ త్వన్ను అవసర్ రనిమ్గ్యామిక్ ఐ మహిళా మండల్ దిస్కే సంస్థగాను మజ్బూత్లీ జురియామ్ గ్యామింగ్ నియో బైసే మహిళా మండల్ సిరిప్ దోక్ మునారింగ్ జను సమూ మనీస్ నియో బల్కి జు దేశంగ్రంగ్ సమాజుకుమో దమ్ బదలో కన్ను ఈ దోక్ జరియానీస్ నియో అగర్ మునారింగ్ జా ఎకే ఆచిస్ కమంగ్లన్న దోగా అనేగాను దేశ్ రంగ్ పూరా సమాజు తస్వీర్ బొదలాంసో గ్యాస్ నియో చేకు ఓంస్తా ఖ్యాచ్తా మునారింగ్ జా హసల్ దొక్ మీటింగ్ లనిమ్ గ్యామిక్ జూ కుమో ఐ బతాను బజాయ్ ఖ్యాచ్తా బల్కి దేశము సమస్యగా రంగ్ దో సమాధాను విచార్ లనిమ్ గ్యామిక్ హలియా దేశము కుమో తీదియో స్వచ్ఛతాదియో శిక్షాదియో స్వాస్థ్య రంగ్ పర్యావరణ రంగ్ జుడేషి జూ సమస్యగాన్ దెన్ బత్యాషిమ్ గ్యామిక్ మహిళా మండలు ఖ్యాచ్తా చెజాచాను తాలిము దెన్ ఖాస్ ధ్యాన్ షెన్ గ్యామిక్ నియో మునారింగ్ జను మ్రౌ స్వాస్థ్య దెల్లి ధ్యాన్ తామ్ గ్యామిక్ మన్రింగ్ స్వస్నిమా దోగి పేరంగ్ స్వస్నిజ్ నియో మహిళా మండలు కొచంగ్ స్వాస్థ్య చాంద్ శివిర్ పోషణ్ జాగరూకత కార్యక్రమ రంగ్ స్వచ్ఛత అభియాన్ దెస్కే జు అభియానెను చలం గ్యామిక్ నియో దంగ్జి ఖ్యాచ్తా నషాముక్త్ సమాజ్ జురయాములి మహిళా మండలు ఖాస్ భూమిగా నిజనియో జోర్ ఖ్యాచ్తా రకాదియో ఐకై నషగా బొదలదోనియో అగర్ మనారింగ్జా ఐకే హచిస్ జాగరూకత ఫేలమా సమాజుకుమో దొక్ బొదలో కన్ సోక్యాచనియో దంగ్చి ఖ్యాచ్తా పర్యావరణ సంరక్షణ తయలి ఓమ్స్ దొన్ గ్యామిక్ జు బర్సాతుము బేరంగ్ ఖ్యాచ్తా సోల్సా శిషి బుత్స్యా పీడిగాను తంగేస్ దమ్ వాతావరణ్ త్యార్ల నిమ్గ్యామిక్ నియో బైసే దేశాను కుము కై మహాన్ మతంగ్ మునారింగ్ జనులి మదద్ల నిమ్గ్యామిక్ నియో మునారింగ్ జా జు కమాను సఫల్ జురయాము తాంగేస్ దేశాను ప్రధానెనులి భూమికా నిజ్ నియో దేశాంగ్ ప్రధాను మునారింగ్ జను ఓంస్ త్వన్ను సేయోగ్లన్ను జరూరత్ నిజ్ నియో జుస్ తోక్ దేశాను వికాస్లీ తేజీ సాచిద్ నియో బైసే మహిళా మండల్ మునారింగ్ జను గోలుకుమో ఈతియా నిష్పోల్టంగ్ దోకున్ దుంసాతా లన్నిమ్ గ్యామిక్ దేశంగ్ రంగ్ పేరంగ్ రంగ్ జుడషిజ్జు ముద్దాగందెన్ చర్చా జరూర్ లనిమ్ గ్యామిక్ కిమ్ రంగ్ ఆస్పాసు సుఫాయిగాను ధ్యాన్ తామ్ గ్యామిక్ దమ్ తీరంగ్ శౌచాలయగాను ప్రయోగులను ప్రతి జాగరూక్ లనిమ్ గ్యామిక్ నియో దంగ్చి రోజ్గార్ రంగ్ కౌశల్ వికాస్ దెన్లి ధ్యాన్ షెన్ గ్యామిక్ దోగి మహిళా మండల్ సఫలా జోనియో బైసే జుదతోకే సరేప్ జాన్కారీ కచ్చితమా ఐ గీతంగ్లీ రొంచే రొంచి జోగీథంగ్.